కావలు పడియ మహానిర్దేశక మేజర్ జనరల్ మొహమ్మద్ అష్రఫుజ్మాన్ సిద్దికి నేతృత్వద బాంగ్లాదేశ నియోగ భాగవహిసిత్తు. ಕೇಂದ್ರ ಸಂಸ್ಕೃತಿ ಸಚಿವಾಲಯದ